అమలు గుణ ములవారు ములవ పారి ములు కొండారు ములవే ములుల జాయి ములపాయి ముల్లా సమాయి అమోల తర్మ ముల దీవాణ ములతోల ముల పరవాణ ముల బక్షీ సుముల నిషాణ ముల కర్మ ముల పురమాణ అముల్లో ముల్లా కణ జాయి ఆకాగ్రహ లిబులాయి అఖై వేద పాఠ పురాణ అఖై పడే కరే బఖ్యాణ ఆఖే బ్రహ్మే అఖై అంబ అఖై గోపి తయ గోవింద అఖై ఈశ్వర అఖై శబ్ద అఖై గీతే గీతే బుద్ధ ਆਖ ਹੈ ਦਾਨਵ ਅਖ ਦੇਵ ਅਖ ਹੈ ਸੁਰ ਨਾਰ ਮਨ ਜਨ ਸੇਵ ਬੇਤੇ ਅਖ ਹੈ ਅਖਣ ਪਾਏ ਬੇਤੇ ਕਹਿ ਕਹਿ ਉਠ ਜਾਏ।

కానుడంతు కాలాను కాలు అనుభూతాను పాపాను గాటమితో పారు గుణగణుదారు మోను గారి పరిణామో నిర్పనే కాము ఆతదూత పరచాండు మెదుగా తేఖాండు అలిష్ట కర్మ అదృష్ట కర్మ సర్వపరణాడ్య ఆనదండ బాడ్య జాగ్రీశాండు తత్ప్రసాదు గోవిందే మకందే ఉదార్య పారి హరియం కరియంద్ర నామే కామే భుజంగ ప్రయాద షండు చతుర్ చక్ర కరత చతుర్ చక్ర హరత చతుర్ చక్ర దాన్ని చతుర్ చక్ర జాన్ని చతుర్ చక్ర వర్తి చతుర్ చక్ర భరతి చతుర్ చక్ర పాలై చతుర్ చక్ర కాలై చతుర్ చక్ర పాసై చతుర్ చక్ర వాసై చతుర్ చక్ర మానే చతుర్ చక్ర దానే జా శ్రీ షంభ నా సత్ర న మిత్ర న పరమంగ న పిత్ర న కర్మంగ న కాయ జన్మంగ జాయి న చిత్ర న మిత్ర పరయం పవిత్ర ప్రతిశా దిశ దృశ కృష భగవతి శాంత ప్రసాద కథతే క్యా శజ దేశ క్యా పజ పేశ క్యా గణ కర్మ క్యా పంచ పరమ క్యా పజ లూక క్యా దుత శోక క్యా భూత వర్ణ క్యా భూత కర్ణ క్యా రాజం ప్రభాంక ధర్మం ప్రజాయ క్యా శోక వర్ణంక సర్వా పర్ణంక జగతం కృతియంక శత్రం క్షత్రియంక బ్రహ్మం స్వరూప జ్ఞాన పవనూపాయంక ఆదో దేవంక అపపేవంక చిత్రం భీమ కే కదిన కే రోజి జాకర్ హి మెర్ హాక పాక బయవంక గయబుల గయవంక అఫుల గుణహంక శాహ నిశాహంక కారణ గుణందంక రోజి దందై కే రాజ కర్ హి మయంక కర్మం కరి మయంక సర్వం కలియంక సర్వం దలియంక సర్వత్ర మానయంక సర్వత్ర దానయంక సర్వత్ర గౌనయంక సర్వత్ర పవనయ కే సర్వత్ర దేశ కే సర్వత్ర భేష కే సర్వత్ర రాజ కే సర్వత్ర సాజ కే సర్వత్ర దీనయకే సర్వత్ర లీనయకే సర్వత్ర జాహో కే సర్వత్ర పాహో కే సర్వత్ర దేశ కే సర్వత్ర భేష కే సర్వత్ర కాలయ కే సర్వత్ర పాలయ కే సర్వత్ర హంత కే సర్వత్ర గంత కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర కాజ్యాయ కే సర్వత్ర రాజ్యాయ కే సర్వత్ర సోఖాయ కే సర్వత్ర పోఖాయ కే సర్వత్ర త్రాణే కే సర్వత్ర ప్రాణే కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర పేశాయ కే సర్వత్ర మాన్యాయ సదైవ ప్రధాన్యాయ కే సర్వత్ర జాపయాయ కే సర్వత్ర సాపయాయ కే సర్వత్ర పాన్యాయ కే సర్వత్ర మాన్యాయ కే సర్వత్ర ఇంద్రాయ కే సర్వత్ర చంద్రాయ కే సర్వం కలిమయ కే పరమం హరిమయ కే అకలోలామయ కే సాహిబ్ కలామయ కే ఉదనో భజుమయ తమామ రుజుమయ కామేశ్వర సులామయ శ్రీగతం మదామయ గనీవుల సుకాస్త గ్రీవుల పరాస్త బలింద్ర ముఖాన జమీనో హజమానయ తమీజం తమామ రుజువ నిదానయ హరి ఫల జిమర్య గజుగినానే కల్దరంగ భేద భాంగ జీజం నవాజ గనీవుల ఫరాజ నిరౌత స్వరూప త్రిమౌద ప్రభూతాయ పర్ప ఉగత ప్రవాహ సుజౌత సుదాహ సదైవ రూప దేవీ అనూప సమాస్త ప్రాజ సదా సర్వసాజ సమాస్తల సులామహ సదైవల కామ నిర్వాద స్వరూప గాధ అనూప అంగాద రూప నాద స్వరూప అనంగీయ నామ త్రిపంక్తి త్రికామ త్రివార్గ త్రివాద్య గంజయ గాధే సుమంగ సర్వభాగ్య సర్వానరాగ త్రిపగ స్వరూప సజయ సుదాంగ నరకం ప్రణాశ ప్రకీల ప్రవాస నిరోగత ప్రవాహం సదైవం సదాయం విభౌత స్వరూప ప్రజోత అనూపాయ నిరోగత సదాయం విభౌత ప్రవాహం అనోగత స్వరూప ప్రజోత అనూపాయ చాచరీ షంద అపాంగ నాంగ పేఖా లేఖ పరమ కర్మ నాద జుగాధ జయ పయ భూత భూత నాద ఉదాస దంద బంధ అపగత విరగత నాద ప్రకాశ నచంత సునంత లేఖ దేఖ లేఖ పేఖ కాయ గాయ సంభ గంభ నీల నాద అనేత సునేత జాత జాద జర్పట ఛంద ప్రసాద సర్వం హంత సర్వం గంత సర్వం వ్యాఖ్యాత సర్వం జ్ఞాత సర్వం హర్త సర్వం కృత కర్త సర్వం ప్రాణం సర్వం ప్రాణం సర్వం కర్మం సర్వం కర్మం సర్వం జుగత సర్వం ముగత రసావల ఛంద ప్రసాద నమో నరక నాశే సదైవం ప్రకాశే నంగం స్వరూపే భంగం భూతే ప్రమాదం ప్రమాతే సదా సర్వసాధే అగాధ స్వరూపే నిర్వాదూతే అనంగీ అనామే తృపంగీ దృగామే తృనిర్భంగీ స్వరూపే సర్వంగీ అనూపే నా పుత్ర న పుత్ర న సత్ర న మిత్రే నా తాతన మాతన జాతన పాతే నరసాగం శ్రీగామి తోమీ గాయ సుదైవం ప్రవహ జయ అజాయ భగవతి శాంత దాస ప్రసాద కే జాహర్ జూర కే హాజర హజూర మేసుల గులామ సమాధుల గులామ కే సాహిబ్ దిమాగ కే ఉదన జరాగాయ ਕੇ ਕਾਮਲ ਕਰੀਮੈ ਕਿ ਰਾਜ ਕਰੀ ਮੈਂ ਗੁਰੂ ਜੀ ਦੇ ਹੁੰਦਾ ਹੈ ਕਿ ਰਾਜ ਕਰੇ ਹੁੰਦਾ ਹੈ ਕਰੀਮਲ ਕਮਾਲ ਹੈ ਗੋਸ਼ਣ ਜਮਾਲ ਹੈ ਕਰੀਮਲ ਰਾਜ ਹੈ ਕਰੀਮਲ ਨਵਾਜ ਹੈ ਹਰੀ ਫੁੱਲ ਸਤਨ ਹੈ ਰਾਜ ਰਤਨ ਹੈ
कलंकं प्रणाश समातुल निवास है गंजल गनी में रजाई कर ही मैं समातुल जुवा है के साहब गिराए गिनाए के नरकं प्रणाश है बैतुल निवास है के सर्व भगवान है मे सुंदर वन है तम तमाम तमीज है समातुल जी जाए परम गुरबीज है समातुल जी जाए आदेशलो लेख है मेसलो देख है जमीनो जमा है मेकल मा है क्रिमल कमाल है गजरो जमाल है गचलन प्रकाश है कि मैं तो सुभाष है कि आज विस्वरूप है कि मैं तो बभूत है कि मैं तो बसा है कि आत्म प्रभा है कि अचल अंग है कि मैं तो अपंग है मद पार छंद तव प्रसाद मुन मन प्रणाम गुण गण मुदाम हर भर अकांज हर नर पर पांज गण गण प्रणाम मुन मन सलाम हर नर अखंड पर नर अमंड गण पवनाश मुन मन प्रकाश गुण गण प्रणाम जल थल मुदाम अंश जी अंग आसन अपांग उपमा पार गिदार जल थल अमांड दिवस पांड जल थल महांत दिवस बेअंत अन पवन आश द्रत तरत रास राजन वाह कैसदा ओंकार आदि कथनी अनाद खलखंड ख्याल गुरुवर अकाल कर कर प्रणाम जग चरण राम आन छ जगात अज जिन बात अंजन जगात अंजबात अंजुट भंडार।